మధురథం సదా తుంగ ప్రభాతో గురు చక్ర పుష్కరం దయా విముక్తా బదరీ వటేశ్వరః కేదార్పం పాసర సజ్జ నిమిషం కురువంతు మహాపూర్ణ మనోరథం సదా శంఖశ్చతుర్